0: వీకంటే రేడియో సుర్సంగం, రేడియో సుర్సంగం డాట్ సిఏ, ఫోన్ 410-585-0910. రేడియో సుర్సంగం.
1: The following program speaks to the South Asian community, uniting the world for your listening pleasure at Fairchild Radio, the multicultural spirit of Calgary, CHKF 94.7 FM.
2: Ladies and gentlemen, get ready to be a part of the hit Desi radio show with Sean. A complete audio magazine. Sangeet Studio.